0: ఎదుట నోట్లా చుట్టి తాప నోకి ఇది ఒకేసం నోకి
1: Young man, Kukulaki, KQIU, the voice of the Basto Yaku tribe.